విధాలవాష్ హమకశ్వరం తెబామీహున్న గెల్లు మెద్దునుమెవ్వెస్ అది తెదుమగె దెక్కుమెవ్వెస్ తిమంకలేగి ఫానక మిల్లుకువెగెనెన్నువే.

కలేగ్ఫాన్ విదాల్ వాష్ తిమం కలేగ్ఫాన్ ఉరిది జినమ హమ కషరం అవ్వాహుగి అజాబున్ తిమం కలేగ్ఫాన్ మింజు ఖురానే హమ ఇకక్వసునువే అది ఇకలాంగె ఫియవా సలామెవ్వుమద్దానే ఎహిం ఫరాతె తిమం కలేగ్ఫానక ఫెనివడే నుగన్నవానితే.

0: ఇబ్రాహిం ఫాను ఫెనివడాగం మీ కంబళియకి ఎకలేఫాను ఫర్బద మచ్చ బావలేకుని కంబళి అది మలాయకతో ఎకలేఫాను దేన్నవి మీ ఇస్మాయిలు ఫాను ఫిద్యకమం బాయన బో ఎకలేఫాను ఫిద్యకంగా మీ మత్య గుర్బాన్ లేదే
1: మీకు జయబుణని తెదిత సలామల్లా
2: ఆ అబ్బా ఖలీల్ విదాల్వని మివగుతు మితనం హాస్ మికముగా బావరివే కా కొమ్మె మీహకవ్వెస్ మీ కుర్బాను దినుమ
1: జురుహం వంహాగ మిహుం అతు వెజ్జే నమ ఎయిన్ ఎమ్మెన ఫుదేనక
2: కితమ్మ బయకోయస్ ఎమ్మ కుడమిను రాదక్కాలి వేనేనుందో
0: ఈమత ఏనే తిక్కేని సలాముల్లాహియే ఏనే కేని ఇస్లాము ఈన్
1: సాహిబ్ కమన ఏనే విదాళ్వాడి వేనే సలాముల్లాహియే
2: سلام عيل مي كنانين كياغوي ادي سلام الله اي جرهما اماليكم كياغو تاكي
1: جرهم بان هاگ ميهم ميون اي اسمي گوتگاهري زوان امر بنملاد

కలేగ్ఫాన్ విదాళ్ వాష్ తిమం కలేగ్ఫాన్ ఉరది జనమ హమ కషరం అల్లాహుగి అజాబున్ తిమం కలేగ్ఫాన్ మింజు ఖురానే హమ ఇక క్వశ్నువే అది ఇకలాంగ ఫియవా సలామ వుమద్దానే ఎహిం ఫరాత్ తిమం కలేగ్ఫానక ఫెనివడే నుగన్నవానితే.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్. నమాదకి ఎ నమాద గుళిఫావా హురిహా కమెగ్గా మ్యాక్కమా మతివరికం హురి అడుకమె నమాద కొరవే ఇంతిజారియకి మతివరి ఇంతిజారియ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ కొరవని తెబామ్యుంగ తెరే మీహకు నమాదట్టక మిస్కితుగా నువత ఏనగి ముసల్లాగా కొరా ఇంతిజారి ఏవిస్ ఏనెట్టక నమాదు గొతుగా లేవిగిన్ దాని ఏంకము మీహకు నమాదిగ్గ ఉమ్మీదుగా నమాదు ఒగుతూ అను కురీగా ఏన మిస్కితుగా మడుకురా మడుకురుం లేవిగిందని నమాదుగ తెరే ఏ కితెమ్మె గిన ఒగుతెక్కముగా విస్ ఏం రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ హదీత్ కొరవని ఏనగి అహులుంగ క్యారియం ఏనగి మసక్కతం ఏనగి దిరుడుమ దియుం మనా విఫా ఇవని ఏన నమాదక్కురి ఇంతిజారి ఏంకము ఏనెట్టక నమాదు గొతుగా ఇకం లేవిగిన్ దానితి హమ ఎహమ్మె రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీత్ కొరవని మీహకు ఏనా నమాదు కుర్ మఫ్ఫహుగా ఏన నమాదు కురి తాగా మడుకొగ్గిన్ ఇంకమవ్వానమ ఏన హదస్వరి నువే నువత మీహక వాహక దిక్కుముగ సోబుం ఏనగి వికురు మెదు కండాలేఫా నువాకమవ్వానమ వికురు కురుమతి ఏన ఇంహా హిందకు మలాయికెబ్బేకను ఏనయ దువాకొద్దెము గిందవానితి ఎబేకను విదాళము గిందవానితి అల్లాహుమ్మగ్ఫిర్లహ్ అల్లాహుమ్మర్హమ్ ఏ అల్లాహ్ ఏనాయ ఫాఫుఫుస్సవాందే ఏనాయ రహమెల్లవ్వవాంది ఏంకము అగుణమెన్న నమాదట్టక మికురవే ఇంతిజారియ కీవస్ నమాదుగే ఉమ్మీదుగా అగుణమెన్ మితిబే తిబుమ కీవస్ ఏ నమాదుగే కురింకముగా వ్యస్ అది నమాదుగే ఫహుంకముగా వ్యస్ ఏ మలాయికె బేకలుంగి దువా అగుణమెన్న లిబిగిన్ దానికము ఏ బేకలుంగి దువాఫులకి ఏ మోమిన్ అళాయ ఫాఫుఫుస్సవాదివుమష అది ఎమూమిన్ అళాయ రహమెల్లివుమంగది అల్లాహు హతుగా కురేముందా దువాయకముగ ఇఫాలు ఏంకము మిఫద మతివరి ఇతం మకామక దివుమట్టక మిఫద మతివరి ఇతం మకామక వాసుడు మట్టక నమాదం అడుగుమెందే అహమ్మియతు ఇతురు కురం ఎబజే ఏంకము నమాదట్టక ఇంతిజారు కురుమకి ఎయి వరం ముహిమ్ముఖమే వాఖర్ దావాన అల్హమ్దుల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.

తెరైనాయ్. ఎవరెంగె అమిల్ల నఫ్సు తకున్నాయ్, ఎవరెన్ నుదన్న తకెతిం జోడు జోడం హురిహా తకెతి హెద్దెవి రస్కలాంగె హుస్తాహిరువంత కమాయ్.

అది త్యబామీహున్న రహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగే కురిమతీగావా తనాయి త్యబామీహుంగే ఫహతుగావా తన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెన్ ఫురగస్దీ ఎంబురిదే.

0: مثلهم بلى وهو الخلاق العليم.
1: ఎవరెం ఫద భయకు హెద్దెవుమ ఉడుతకాయ్ బిం హెద్దెవి రస్కలాంగే కుళదుంవంతవే ఒడిగెన్నువే హెయ్యే. నూనెకె ఎకలాంగేయి ఎమ్మెహా తకెతి హద్దవా మొళ దెనె ఒడిగెంవా రస్కలాంగే.